తగ దుబకిటతగ ఘానద ధైతట కథానద ధానద ధర ధర ధర ధరన్న కిటతగ తరన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తరన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తరన్న కిటతగ ధా బిజలి కడక్ పరన్ పండిత్ కంటే మహారాజ్.